అయ్యప్ప నిందగతో స్వామి నిందగతో అయ్యప్ప నిందగతో స్వామి నిందగతో అయ్యప్ప నిందగతో స్వామి నిందగతో అయ్యప్ప నిందగతో స్వామి నిందగతో అయ్యప్ప నిందగతో స్వామి నిందగతో అయ్యప్ప నిందగతో.